యశోదె ఆ బాల్యం నేపలు ఆయన బాయి తూపింది. దాదాలో బాయి కూడా ఉంది ఇప్పటికి కృష్ణే, బాయి బంధం ఉంది ఇప్పింది. నువ్వు దాద భుజింపుడు జోకులు మంత తిక్కిన మంత బాయి కూడా ఉంచి అభ్యాసాపంతో పంపడత కిలో బుడిచంద్రంలో మంత బాయికి సేరుడు అంచినల్ప మళ్ళీ ఉంచి ఇచ్చిత సంశయపోతుంది కదా అదనం నింగుదూపడు బాలేదని అంటే బాయి తెప్పులు అదం అండి. కృష్ణే బాయి తెత్తి, బాయి తెత్తిన పుత్రుడు ఆ యశోదే దాద తూపలు.

0: పెద్దప్పగ తన్న బాయుడు మూజిలోకనుతో జాయినించిన కృష్ణన ఆ ఉంది బాలలీలేను మరీ పొర్ల కంటడు తుళునాడుద మాతెల్ల దింజాదు పొర్లు మలతే కొలతేరు మందార కేశవ బిట్రు కవిన అవున్ చిత్రణ బరి పొర్లుండు కొంచెం రీతిలో విశ్వరూప దర్శనను భగవంతే యశోదకు తోజాయనించిన సన్నివేశం అల్ప ఏళ్ళు కడలు ఏళ్ళేళ్ళు 14 లోక ఆ లోకలోకాంతరుడు పొందిన మాతాజీవాదులు కడలు గట్ట సుదే ముందు పూర తోజుండుగే ఆ ఉంది బాయుడు భగవంతన బాయుడు బ్రహ్మాండోదర భరితే ఎందు నారాయణ దేవుడిని పంపినమ్మ అంచిన బ్రహ్మాండోదర ఆయనంచిన కృష్ణే ఇని అప్పెగైన తోజాయింది పండుండ ఆ భగవత్ శక్తి అప్పెగు దర్శనావుడు పంపడంచిన దృష్టిడవు మలతినంచినవు అవినే కొంచె ఆధారవాద దీదు తుడునాడు ఎంచిన మాత ఉండు అవిన మాత కృష్ణల బాయుడు తోజాదేరు మందార కేశవ భట్రు అల్ప గరడిలుండు దేవలులుండు మాడోలుండు భూతాలయాలుండు నాగదర్శన ఉండు కోల ఉండు తంబిల ఉండు మాత ముర్గపక్కిలుండు ఎరుబసవి ఉండు ఇంచా ఇంచిత్తిన మాత నమ్మ తుళునాడు తోజుండా అల్లికడలు తుళ్ళి కడలు పచ్చ పామాజి కడలు ఇంచిత్తిన ఏలు కడలు తుళుత కడలు నంక బలీంద్రన కథేటవు బర్పుడు ఆ త్రివిక్రమమూర్తి అనగా బలి ఎందు ఇంజిన మాత తుయ్యేంది అంగారు దాడి ఆజిలోక ముంగారు దాడి ఏళ్ళు లేక మంత తుయ్యేంది అంచనే అవు పూర కృష్ణన బాయుడు యశోదే తుయ్యలు పంపినంచిన ఉంది కావ్యశక్తిని ముల్ప బారి పొరలు పొలికాడు మన దేరు ముందు అప్పేగు కృష్ణే విశ్వరూప దర్శన మలతినంచిన ఉంది బాలలీలే అయ్యిడు బొక్క నడుపు నుంచి నేను పంపినాను దుమ్ముదా బగుడు తూక
1: పోదు

0: ఎక్కేట బాయముఖ్యలు తెప్పును, జింకెన్ పాడు.
1: బాయముఖ్యలు తెప్పును, ఆనేను తెప్పును, జింకెన్ పాడు. ఎల్లి బిడ్డికి అన్నా.